తోటేమో పురవు భాతో ఖాతోటేమో. ఇకాయే సుందర భాతో కువావోత్ ఇకాయే సుందర సాగో కువాలా హరిక మననే ఆయ్ పురవు హరిక మననే ఆయ్.